0: అప్పున ఈ సందర్భ గురుకులకు గురు కానికెను కొర్తియ అంటా బన్నగ నికల పూర ఎన్నొట్టికి బత్తరు
1: సత్య
0: దాయ పన్నగ నికలగ ఎన్న మదిమేద పొర్లకొప్పున అంగలాపు